శుభమందారం రేఖ ఆదరణీయ తరంగ సమర తావకాలిక హమ్మువీం హితే సనసుమ లభూ సదాకాలిక హిత నివన మతకయాక్ వితురక్కున ఏ మతక కవదావత్ అమతక నొవెన హంగీం గొడక్కున మం శ్యామ ఆదరణీయ తరంగ హమ్మ ఆదర కథ ఆత్రిమ మం హితే మగే ఆదరే గన అనే ఆదరే మున్న తరం వాసనావాగ్ద మట గెనావే ఓ మం ఇతనవా మెన్న మే దే మట లేబెనవా ఓ ఏ వాసనావ మట యాగినద్ దెనవా మం కొచ్చర ఆదరే ఇదేయాట ఏ ఆదరే నమ్ మట తరాగన్న బెరివే వస్తువే మందార వెలిన్ సాగరి అక్క మమ కేగల్ దిను ఆదరే గేనద ఎక్ పార్శ్వేకట విహిలువక్ వెనకట అనేక్ పార్శ్వేట జీవితేమ వెన్న పులువా నేద్ మగే హస్బెండ్ ఏవ దాల గియపు එයා ගැන අදටත් මැරි මැරි ජීවත් වෙන්නේ. දෙයනේ මේ හසයට එහෙම කතත් තියෙනවාද ලස්සන ගෑනු ළමයෝ. ඇයි මං ඔයාට එහෙම කිව්වේ? ඔයාගේ ස්වාමි පුරුෂයාගේ විරහව අහනවා කියන්නේ ඔබට තියෙන දේවමය හිතක්.